నిక్లకేనందులారు రేడియో నినాద 90.4 FM తుళు ప్రసారుడు ఇత్తే పుత్తూరు నరసింహ నాయక్ మేరు పండిన కిలవు తుళు పదుకులేని కేనుగా.

ముక్ లెంగేత్, సాయిత్తి లాయిడ్ రేగో, అని రోషన్ క్రాస్తా, సంగీత్ వెనిల్ వేగస్, గైలలేజావనసాట్ ప్రజుత్ డేసా, గీత్ చింత్నాన్ ఎతాయ్.